0: కాలంలో
1: చూసాను రే,
0: చూసాను పీర్.
1: బో హోలే నిన్ కోయ్ దఫే అగి ఇన్ సోల్తా
0: చూసాను లో చూసాను జింగ ముంగి సోలు రాబలు రాబలు ముంగి సోలు రాబలు
1: రాబలు
0: ముంగి సోలు రాబలు ముంగు దఫు bopo bi agofi mungi da fu yara moni
1: lo sa ki we ni solo mbo bopo
0: ba nu lo e ju sanu lo bi ju sanu njago ni nu su ju sanu bi so ju dam ga du go lo lo lalu bi da nga da fuli
1: don
0: go da fuli wa
1: ju san bi mom do ko ju san da fa bax de
0: ju sanu la fa bax ñu ni njago dañu bëgg ju san
1: dañu fonku ju san
0: ñu la dañu ko fonga
1: ok
0: amna suñu bena mam mom da fa bëgg ju san ba nu mu de billahi da fa bëgg ju san de
1: Je suis
0: en train de voir. Je suis en train de voir. Je suis en train de voir. Je suis en train
1: de voir. Je
0: suis en train de voir. Je suis en train de voir.
1: Ok. Wow.
0: Je suis en train de voir. Je suis en train de voir. Je suis en train de voir. Je suis en train de voir. Je suis en train de voir.
1: Karija man
0: Karija